శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర

0: व्रतम शुभाल व्रतम गोविंद नाममे मनकु रक्षणम हरे श्रीनिवास। ओम नमो वेंकटेशाय पाड़ुतू स्मरिस्तू पलुकुतू शुभोदयम नमस्कारम हरे श्रीनिवास श्रोतलकु मा हृदयपूर्वक नमस्कारम उदयपु वेला मीरु वेचि उंटारु ई विशेषमैन तेलुगु कार्यक्रमं विंदानिकी 40 రోజులకు శ్రీ వెంకటేశ్వర మండల వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా ప్రతి ఉదయం ఇదే సమయం ఇదే ఛానల్ మీద విశేషమైన కార్యక్రమం ప్రసారం అవుతున్నది. వెంకటేశ్వర స్వామి కటాక్షంతో ఈ 40 రోజుల వ్రతం ఎంతో బాగా జరుగుతుందని అనే నమ్మకంతో పదండి శ్రోతలరా విందాం. కొన్ని మాటలు శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా శ్రీ శిక్ష కన్యా నుంచి.
1: శ్రీ వెంకటేశ్వర స్వామి ఉపవాసం. అందరికీ మా నమస్కారం. ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనతో ఎంతో ముఖ్యమైన ఉపవాసం గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం మాత్రమే కాదు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం, అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం, మన మనస్సును స్వామి వారిపై నిలబెట్టడం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తితో ఆరాధించే సమయంలో ఉపవాసం పాటించడం ద్వారా మనలో మన ఆత్మలతో నియంత్రణ భక్తి సమానం మరియు ఏకాగ్రత పెరుగుతాయి. మన శరీరానికి ఆహారాన్ని కొంతకాలం తగ్గించినట్లే మన మనస్సులోని కోపం, అసూయ, అహంకారం, చేదు ఆలోచనలను కూడా తగ్గించుకోవాలి. స్వామివారి వ్రతం లేదా ఉపవాసం చేసేటప్పుడు మనం కేవలం నేను భోజనం చేయలేదు అని భావించకుండా స్వామివారి నామస్మరణలో స్తోత్ర పఠనం, ధ్యానం, సేవ మరియు దానం చేయడానికి సమయాన్ని కేటాయించాలి. మన పెద్దలు ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు, ఎందుకంటే ఉపవాసం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మన కోరికలను నియంత్రించగలిగితే మన జీవితాన్ని కూడా నియంత్రించగలం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తిలో ముఖ్యమైనది మనం ఎంత కఠినంగా ఉపవాసం చేశామనేది కాదు, ఎంత శ్రద్ధతో, ఎంత పవిత్రమైన మనస్సుతో స్వామివారిని స్మరించాలి. అందుకే ఉపవాసం చేసే ప్రతి భక్తుడు ఆ రోజు స్వామివారిని స్మరిస్తూ గోవింద గోవింద శ్రీనివాస వెంకటేశ్వర అని నామస్మరణ చేస్తూ తనలోని మంచి గుణాలను పెంపొందించుకోవాలి. చివరగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప మనమందరిపై ఉండాలని, మనం మన కుటుంబాలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి మరియు సుఖ సంతోషాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. గోవింద గోవింద. మీరందరికీ మా ధన్యవాదాలు. జై శ్రీ వెంకటేశ్వర స్వామి.
0: హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధింపబడే ప్రముఖ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాగే ఈ మాటలలో మీరు విన్నారు వెంకటేశ్వర స్వామి గురించి. ప్రతి ఉదయం లాగా ఈ ఉదయం కూడా మీరు విన్నారు ఓ ప్రవచనం. అయితే శ్రీ శిక్ష కన్యాకి మా కృతజ్ఞతలు సమర్పిస్తూ మన ఈ ఉదయపు వేళ కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వెంకటేశ్వర స్వామి మీ మీద ఎంతో ఆశీస్సులు

0: Center 94 North South 95.6 East West 98.2. You are listening to RM3 Radio.
1: Megahertz meter. Ladies and gentlemen, this is the one and only Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: RM3 Manoranjan Radio.
4: Srotalandariki bhakti bhavam to kudina subhodayam. Mito me vartamana karyakramam Toli Ragalu. Nenu mi RJ Varsha. ఈ రోజు మన తొలి రాగాలు ఒక ప్రత్యేకమైన భక్తి సంచికగా మీ ముందుకు వచ్చింది. కలియుగ ప్రత్యక్ష దైవం భక్తుల కొంగు బంగారం ఏడు కొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి పూజా మహిమను స్మరించుకుంటూ స్వామివారికి అంకితమైన మధురమైన భక్తి గీతాలను ఆస్వాదిద్దాం. మన ఇంటి పూజా మందిరంలో మన

ప్రాంతీయ గుడిలో వెలిగించే చిన్న దీపం నుంచి తిరుమల కొండలపై వెలిగే అనంతమైన భక్తి జ్యోతి వరకు ప్రతి చోట శ్రీనివాసుని స్మరణమే.

గోవిందా గోవిందా. ఈ నామాన్ని పలికినప్పుడు మనసులో కలిగే అనుభూతి ఎంతో ప్రత్యేకమైనది. బాధలు ఉన్నప్పుడు ఓదార్పునిచ్చే నామం, ఆనందంలో ఉన్నప్పుడు కృతజ్ఞతను గుర్తు చేసే నామం, భయపడినప్పుడు ధైర్యాన్ని నింపే నామం గోవింద నామం. శ్రీనివాసుని నామస్మరణతో మన రోజు ప్రారంభమైతే మనసుకు ఒక ప్రశాంతి.

మనం సమర్పించే ప్రతి వస్తువుకు ఒక అందమైన ఆధ్యాత్మిక భావం ఉంది. దీపం వెలిగించడం అంటే మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించమని ప్రార్థించడం. పుష్పాలను సమర్పించడం అంటే మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలని కోరుకోవడం. నైవేద్యం సమర్పించడం అంటే మనకు లభించిన ప్రతిదానికి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడం.

భగవంతుడి ముందు నిలబడినప్పుడు మనం మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి. కానీ కొన్నిసార్లు మనం కోరుకున్నది దొరకకపోవచ్చు. అప్పుడు భక్తి మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పుతుంది. మనకు ఏది కావాలో మనకు తెలిసి ఉండొచ్చు, కానీ మనకు ఏది అవసరమో భగవంతుడికే తెలుసు.

తిరుమలలు స్వామివారి సన్నిధిలో నిలబడిన ఆ కొన్ని క్షణాలు మాటల్లో చెప్పలేని అనుభూతి. చుట్టూ వినిపించే గోవింద గోవింద నామస్మరణ, ఎదుట కనిపించే శ్రీనివాసుని దివ్య మంగళ స్వరూపం ఆ క్షణంలో మనసులోని ఎన్నో ఆందోళనను కాసేపైన మరుగున పడతాయి. స్వామివారి దర్శనం కళ్ళకు మాత్రమే కాదు మనసుకు కూడా ఒక దర్శనమే.

మన దగ్గర ఉన్నది ఎంత అన్నది ముఖ్యం కాదు, మనం సమర్పించే దానిలో ఎంత భక్తి ఉన్నదని ముఖ్యం. ఒక పుష్పం కావచ్చు, ఒక చిన్న దీపం కావచ్చు, లేదా రెండు చేతులు జోడించి పలికి ఒక గోవింద కావచ్చు. నిజమైన భక్తితో సమర్పించినది స్వామివారికి ప్రియమైన

ప్రతి కుటుంబంలో ఎన్నో కలలు ఉంటాయి. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, పెద్దలు ఆనందంగా ఉండాలి, ఇంట్లో ప్రేమ ఐక్యత ఉండాలి, కష్టాలు తొలగి సంతోషం నిండాలి. ఆ కోరికలన్నిటినీ ఈరోజు శ్రీనివాసుని పాదాల వద్ద ఉంచుకుందాం. మన కుటుంబాలను స్వామివారు ఎల్లప్పుడూ తన కరుణా కటాక్షాలతో కాపాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం.

మనకు లభించిన ప్రతి మంచి విషయాన్ని మన హక్కుగా భావించకుండా దైవానుగ్రహంగా గుర్తించడం కూడా ఒక రకమైన పూజే. ఈ ఉదయం మనం మేల్కొన్నాము, మన కుటుంబాన్ని చూశాము, మనకు ఇష్టమైన వారితో మాట్లాడగలిగాము. ఇవన్నీ కూడా జీవితంలో లభించిన వరాలే.

జీవితంలో సంతోషకరమైన రోజులు ఉంటాయి, అలాగే మనల్ని పరీక్షించే రోజులు కూడా ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు మనసు బలహీన పడకుండా ఈ సమయము గడిచిపోతుంది. స్వామివారి కృప నాతో ఉంది అనే విశ్వాసాన్ని నిలుపుకోవడం భక్తి ఇచ్చే గొప్ప బలం. మన బాధలను స్వామివారి పాదాల వద్ద ఉంచి మనకు సాగించేందుకు ముందుకు సాగేందుకు ధైర్యాన్ని కోరుకుందాం.

మన జీవితంలో మనం నియంత్రించలేని ఎన్నో విషయాలున్నాయి. అటువంటి సందర్భాల్లో నేను చేయగలిగినది చేస్తాను, మిగిలినదంతా స్వామివారి చిత్తం అని భావించడం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఈరోజు మన ప్రార్థన ఒక్కటే, శ్రీనివాస స్వామి మా కుటుంబాన్ని కాపాడండి, మాకు మంచి బుద్ధిని ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి, మీ నామాన్ని ఎల్లప్పుడూ స్మరించే భాగ్యాన్ని ఇవ్వండి.